0: కంచను తిన్నిడిని తిష్కరించుదు, తిన్నిడిని తిష్కరించుదు.
1: మో రాజా హుచి తిమీ పని దేవుని రాణి, ఉనే చ ఏక్ హమ్రో చుట్టే కహానీ, బనౌలా ప్రిన్సెస్ చామీ, కరి కరి విషయ దిని కస్తు తిమ్రో ప్రాణి.
0: అప నచ్చాం న పర పర చానీ చానీ, మన నచ్చి అవుతా కిన హుచ పానీ పానీ, పైసా ఠాక్ కిత గచ్చ అప సోచ్నే పహోకి, మన మిల్లే సాతి మల రోజ్నే పహోకి.